0: ఐరన్ స్టోర్ హాల్ ఆని హోల్సేల్ డిపో అ నేమ్ టు బి ట్రస్టెడ్
1: సరియా గార్డర్ టియర్ ఎంగల్ చేనల్ పట్టి లోహి దర్వాజా సిల్వర్ జా చౌక్ సిమెంట్ రేతి క్రేష్ ఐ రంగ్ వగేరా బజార్ కా బారియా దస్తయాబ్ ఆని
0: హాని యచు మెహరాన్ ఐరన్ స్టోర్ నజ్ బలోచ్ పెట్రోల్ పంప్ నేషనల్ హైవే హాల్ ఆని
1: రాబ్తే లై ప్రొప్రైటర్ గులాం నబీ ముగల్ 03003204372 ఐ 02424601 00।
2: अब आपकी खूबसूरती का फैन वाइट एज ब्यूटी क्रीम।